0: దయల ఉండు అంచాది ఆటితులు వెరగు ఔస కొడుతుండు ఆటిడి ఇత్తినాత్ ఆచరణ నంబుళిగె మర్ది మాయ తెలికె నలికె బడవు బిన్నేరు సాంస్కృతిక శ్రీమంతికె బేతే వా తింగొళ్ళుల ఇజ్జి ఉందెట్టు నమ్మ మూఢనంబికే ఉండు పండల ఆ నంబుళికిద ఉలై ఉంజి సత్య ఉంజి తత్వ ఉండు పనలి ఇనిత దిన సోరు నములిత మాడుత జరిదిన గరిదిన దిక్కేల్దు ఆటి పిదాయి బతుదిండు ఇనిత దిన ఆటి పండ హిరియకుల్న కష్టద దిన పండదు నమ్మ జోకలేగు నమ్మ నెనపు మల్పుడు హిరియకులు తప్పు తింతిని తేవు తింతిని రచ్చి తింతిని బంజిగి నొప్పు దాంతిని ఎన్న అజ్జి ఒర్కుండు తుత్తి తిని భారీ బంగ ఇత్తినేరు దావర ఆండ ఇనిత కాలుడు పొన్ను జోకులు ఒర్కుండు తుత్తి నవ్వు ప్యాసనాపుడు ఆటి తింగోళ్ళు తిందిన ఆహారడు రోగ నిరోధక శక్తి ఇత్తిండు ప్రతి నంబుళగిద ఎడెట్టు వైజ్ఞానిక కారణ ఇత్తిండు ఆటిడు బర్స హెచ్చ అంచాదు దైవలున కెలసమల్పర భంగ అంచాదు దైవలు గట్టమిత్తరు వగే ఈ సమయాడు సీకు బర్పును పండుది దేవరు ఊర్ధ మార్గి దెప్పర ఆటి కలింజిన మాంత్రిక శక్తిద ప్రతీక అది కడపు వేరు అగిలి బలసర ఆటి ఎడ్డె దుమ్ముద కాలడు బర్సద చలికి నరమాని సయ్యొందిత్తిరి ఆటిద అమవాస్య దాని అగిలి పాడొందిత్తిరి ఇనిలా కెలవు ఇళ్ళలు ఆటిడు అగిలి ఉండు ఆటి తింగోళ్ళు కడెక్కు పిదాయి పాడిన క్రమలా ఉండు అంచ పండదు ఇళ్ళద కూరే కజవు అడితిది పిదాయి పాడిన పండుద అర్థ నరమానికి దుంబు అరెగాలడు బేలడు పుర్సోతిజ్జి ఆటిడు బెనర బేల ఇజ్జి మాతెర్ల ఇల్లడిత్తెదు కజపూర దెత్తదు శుచి మల్పిరు ఆటి ఖరీదు సోన బర్పుడు జాత్రి పర్బ శురువాపులు తుళునాడు జనకులు బర్స బర్పున పొర్తుగు బేలె మల్పర ఆవందే కుల్లుదు ఊర్ద శుద్ధి పాతెరు వేరు అవెట్టి బతుకు భవనే అంచెని బుద్ధిలా ఉండు ఇద్దే వంజి హరటే
1: హో మాత మూలారా
2: అందక్క ఇని భారీ బర్సాతే
1: అంది ఎంకిని భరిత ఇళ్ళలు బేలే ఇత్తుండు ఈ బర్స తూదు ఉదాసినాండు అంచ పోయిజి అవందు ఆ సుజాతక్కగు దాదా అండిగి ఆస్పత్రుడు ఉల్లేరు పండుదు అరిన మగె పండే అరిగు డెంగ్యూగే మారేది
2: అవెంచ బర్పుండే ఆరదాదా పిదా ఏ పోపుజీరు ఇలా లేపువేరు
1: అవి ఉమిలి తెచ్చిది బర్పున రోగయ్యే అవేర్ల ఓడల పోడుంది ఉమిలి ఇత్తుడా అండు ఈ ఆటి తింగులుడు జాగ్రత్త ఇప్పుడు బర్సగు టైఫాయిడ్ జాండీస్ ఇలిజోర కజ్జిపూర బర్పున అవెక్కి ఎత్తి ఆటి కషాయపుర పరుడు పంపిన పాలిద కెత్తిద కషాయ పరుండ రోగ నిరోధక శక్తి జాస్తి అప్పుడు
2: మెత్తె గంజి తేవిరేత తినసు పత్రడే బెచ్చ బెచ్చ తినసులు జీనక్రియగు భారీ ఎడ్డే
1: ఇత్తిద జోకులే గుందుపుర బుర్చి ఆ నాలగెగు ఆ హాలైన పిజ్జా బర్గర్ మాత్ర గోడు అవంది శీతపుర బన్నగా ఎడ్డె ముంచి జీరిగే బెల్లుల్లి పాతిన బెచ్చబుచ్చ సూపు పండ భారీ ఎడ్డె
3: అరసిన శుంఠి తులసి ఉందుపుర సేవన మల్పోడు
2: పెల్కాయ తగట్టి బండ ఇత్తేద జోక్లేగు బుర్చి మోనె తిరిగాత పోపేరు
1: ఈ ఆటిడు బర్స జాస్తిన్ పనిపేరు ఆండ ఇత్తే ఈ మరపుర తుండు మల్తు పాడ్ది బర్సలా కడిమె ఆవుందుండు ఈ సర్చిద బర్స తుండ నమక్ నాన నీరు తిక్కువ పండుది పోడిగాపుడు మారేది
3: ననాండల జనకులేగు బుద్ధి బతుది దైపుర కట్పందే నడ్దు బుద్ధు నన దుంబద జోకులేగు అండల నెమ్మది తిక్కు
2: పాతేరు పాతేరుతో పొర్తు కంతినే గొత్తే ఐజి ఇలాలు కజిపావడెక్క ఈరే నేలాలు తజంక కనా పేవే చూరు
1: అందందు పోయినమ్మా ఎల్లె పాతేరు కన
0: దుమ్ముద కాలుడు సమయ కళయర ఒకటి కేనుంది తిరి అంచితిన ఒకటను ఇత్తికేన్గా
4: మరియాలడు మాస్టర్ సెకెగాలుడు మూలడు ఉంతుండు అవు దాదా
5: అవు కొడే
6: ఆ సరే అండెడు ఉప్పున నీరు బొల్దు ముట్టునాగ తంపు
5: అవు దాదా
4: తారాయుడు ఇప్పున నీరు
6: సరే మరత్త మిత్తు కుళ్ళుండు పక్షి అత్తు ముళ్ళుండు ప్రాణి అత్తు అవు దాదా
4: పలకాయ
6: సరే
4: కుళ్ళినగ దీర్ఘ ఉంతునగ ఎల్య అవు దాదా
6: అవు కంటిలు
4: సరే
6: ఒంజి అప్పెగు సావిన జోకులు అండ ఒంజే మగకు అప్పెను తూపున యోగ అవు దాదా
4: చంద్రబొక్క నక్షత్ర
6: సరే
4: కడలు లెక్క ఉండు నీరు ఇజ్జి బనత లెక్క ఉండు మర ఇజ్జి అవు దాదా
6: అవు భూపట
4: సరి కన్ను ఉండు తూపుజి కారు ఉండు నడపుజి అవు దాదా
6: అవు గుంబె
4: సరి
0: ఇత్తే తుళువెరెంకులు తుళువెరెంకులు తుళువనాడుదా బాలి లింకులు పద్య పనందు బరందు లేరే నమ్మశాలిద జోకులు

0: ఈత పొర్తు ఈ తుళులేసిన నడపాదు కొర్తి నకులు శ్రీ ధర్మస్థల మంజునాథేశ్వర ఆంగ్ల మాధ్యమ శాలద జోకులు పాలుపడైన జోకులు సజీనా శ్రేయ డిపి నందన్ ఆల్బినా వైభవి దిశాన్ అనన్య ఎండి ఆద్యలక్ష్మి భవ్యేష్ అన్విత్ కృతిక యశ్విక అర్చన శ్రద్ధ శ్రావ్య బుక్క అమిత్ సహకార శారదం శ్రీమతి పరిమళ ఎంవి ఇంబిర్ పరికల్పనే శ్రీమతి ఆశా బుక్క శ్రీమతి దివ్య
1: ఇతనేట తుడు కార్యక్రముడు శ్రీ ధర్మస్థల మంజునాథేశ్వర ఆంగ్ల మాధ్యమశాల ధర్మస్థల ముల్పద జోకులు నడపాదు కొరిన కార్యక్రమ కేండర్ కుడంజి కార్యక్రముడు తిక్కగా కిడందుపులే ఎస్డిఎం కాలేజీ ద సముదాయ బాణులి రేడియో నినాద 90.4 FM.